ఈశ్వర పాద పంకజం గజాననం. గజ్ మీన్స్ ఎలిఫెంట్, ఆనన్ మీన్స్ ద మౌత్, ద సిమిల్ వర్డ్ ద మౌత్. భూతగణాది సేవితం, ద భూత్ మీన్స్ ద హ్యూమన్, ఆల్ ద క్రియేచర్ కెన్ బి భూత్. వసుదే దిస్ కృష్ణ ఆల్సో మెన్షనింగ్ సర్వభూతానాం హృదయసే తిష్టతి అర్జునః. ఇస్ మా భారత్ ఫ్రమ్ మా భారత్ నాట్ ఫ్రమ్ గీతాజీ కృష్ణ సేయింగ్ సర్వభూతానాం హృదయసే తిష్టతి అర్జునః. ఐఎమ్ స్టేయింగ్ ఇన్ ఎవ్రీ అండ్ ఈచ్ ద పర్సన్ ఆర్ క్రియేచర్స్ హార్ట్. సో భూతాది ఆల్ ద వర్షిపింగ్ టు గణేశ. కపీత జంబు ఫల చారు భక్షణం. కపీత జంబు లైక్ బ్లాక్ బెర్రీ, యూ కాల్ హియర్ వీ కాల్ జామున్. ది గణేశ లైక్ వెరీ మచ్. ఉమా సుతం, ఉమా మీన్స్ మాతా పార్వతీ, సుతం మీన్స్ సన్. శోక వినాశకారకం, ద రిమూవింగ్ ఆల్ ద డిస్టర్బెన్స్ అండ్ స్ట్రగల్స్ ఫ్రమ్ ద లైఫ్. పాద పంకజం, ఐ బో డౌన్ యువర్ లోటస్ ఫిట్. శోక వినాశకారకం, శోక్ ఆల్సో దట్ సిమిలర్. సో గుడ్, ద క్వశ్చన్స్ కేమ్, ఐ లైక్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ అకార్డింగ్ ద వీ హ్యావ్ ఎ టైమ్ టేబుల్ టుడే. సో వై ఇస్ ద డిఫరెన్స్ ద కలర్ ఆఫ్ ద శివలింగం? బట్ దిస్ మెయిన్ వై ది వర్షిపింగ్ వే శివ. Why not have Shiva statues? Why Shivalingam Shivalingam worshipping? Is given all explanation in the Shivapurana. Shivapurana is his great glory of the Lord Shiva. Why also the Shiv and Purana? Shiv means the God Shiva himself, and Purana means oldest scripture. Shiva beginning this worshipping, what was in the beginning, that in the world there was not God, no goddess. The beginning, the Shiva was the creator to Brahma and Vishnu according the Shiva Purana. And when they begin the time, the Shiva create actually to Vishnu and Brahma. And that time Brahma and Vishnu both have confusion between them, confusion. Brahma was mentioning to Vishnu that I create you, and Vishnu saying, Brahma, I create you. So that was conflict. And to solve conflict, that is Nirakar Brahma Swarup, he was not in form. But that time, that Jyotirlinga, it called Shiva Lingam after him name, beginning name was the Jyotirling. Like Jyoti means the flame. And the Jyotirling, the fire, like symbol of the one kind of pillar, is fire appear. Pillar fire is endless, up and down. And from there, the sound came. Brahma, Vishnu, aap dono ka kathan nirthak hai. Both of you, what you are talking, that you first came or you first came, the both your, this is each other argument, is not correct. Sen Akashvani, that time, this is after this Jyotirlinga, there was one Shiva appear with form, it called Ardhanarishwara. And Ardhanarishwara beginning telling both of them that now you will worship this Shivalinga. Jyotirlinga, Shivalingam, no, that Jyotirlinga.
Now how much we have our India, that was the, what call this is Shiva temple, Bara Jyotirlinga. You know that last time I was mentioning Saurashtra Somnatham Sri Shaile Mallikarjunam Ujjayini Mahakala Omkara Mamaleshwaram Pralaya Vedanatham, time is short. Saurashtra Somnatham Sri Shaile Mallikarjunam Ujjayini Mahakala Omkara Mamaleshwaram Pralaya Vedanatham Dakni Bhimashankaram Shetu Bandhetu Rameshwaram Nagesham Daruka Vane Varanasiam Tu Visesham Triambakam Gotami Tate Himalayetu Kedaram Ghusme Shivalaye Etani Jyotirlingani. What say? Jyotirlinga.

శ్రీ అలపురుష మహాదేవకి, శ్రీ దేవపురుష మహాదేవకి, శ్రీ దీప్ నారాయణ భగవాన్కి, హిందూ ధర్మ సమ్రాట్ మాధవానంది భగవాన్కి, విశ్వగురు మామండల శ్రీ యోగిరాజపురం పూజ శ్రీ సద్గురుదేవకి, పుణ్యన్ భారతీజీ మహారాజకి, సత్య సనాతన ధర్మకి హరి ఓం.